0: This is Radio Marxist.
1: 您好。
2: Assalamualaikum.
3: Kimchi Mauritius.
4: Namaskar.
5: Shrotrandariki Hrudaya Purvaka Namaskaram.
6: Ungal anaivarukkum vanakkam.
7: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
8: సౌందర్య లహరి
9: శ్రోతలందరికీ నమస్కారం. ప్రస్తుతం రేడియో మారిషస్ మీద మొదలవుతున్నది మీ సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం. ఈ బుధవారం మే నెలకి 20వ తేదీన నేను విష్మ మీ సేవలో ఈ కార్యక్రమంలో. అసలు 12 నుంచి 12:30 వరకు 30 నిమిషాలకి ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది. మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఆత్మవిశ్వాసానికి అంకితమైన ప్రత్యేక కార్యక్రమం ఇది. పరంది శ్రోతలారా, సమయం వ్యర్థం చేయకుండా నేటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

ప్రతి మహిళలో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. ఆ అందాన్ని వెలికి తీసే చిన్న చిన్న చిట్కాలు, మంచి అలవాట్లు, సహజమైన సంరక్షణతో మీకోసం సిద్ధమైంది సౌందర్య లహరి అనే కార్యక్రమం. అయితే శ్రోతలారా, నిద్ర సరిపడా లేకుండా పోతే ముఖం అలసిపోయినట్టు కనిపిస్తుంది. కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అందానికి చాలా అవసరం.

అందరికి అందమైన గ్లోయింగ్ స్కిన్ కావడం ఇష్టం కదా? దీనికి మీరు రోజుకు కనీసం 8

గ్లాసుల నీరు తాగితే చర్మం తేమగా కాంతివంతంగా ఉంటుంది. మరి వారానికి 2 సార్లు పసుపు పెరుగు బేసన్ పిండి కలిపి ఫేస్ పక్కలా వేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రోతలారా, ప్రతిరోజు బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ వాడటం వల్ల చర్మం ఎండ కిరణాల నుంచి రక్షణ పొందుతుంది. సన్స్క్రీన్ వాడడం చాలా అవసరం. మరి పళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే సహజమైన మెరుపు ముఖంలో కనిపిస్తుంది.

చర్మ సంరక్షణ నుంచి జుట్టు ఆరోగ్యం వరకు సంప్రదాయ సౌందర్య రహస్యాల నుంచి ఆధునిక బ్యూటీ టిప్స్ వరకు అన్నీ ఒకే వేదికపై ఈ సౌందర్య లహరి కార్యక్రమం ద్వారా మీ వరకు అంకితం. అయితే శ్రోతలారా, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వేడి నీటితో తలస్నానం చేయకుండా గోరు వెచ్చని నీటిని ఉపయోగించండి. దీనిని ట్రై చేసి ఫీల్ ద డిఫరెన్స్.

అందం ఆరోగ్యం ఆనందం ఎప్పుడూ ఇలా వెలుగుందాలని కోరుకుంటూ వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన చిట్కాలతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు సెలవు ఇవ్వండి. నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
2: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, రాత్రి సమయాన ఇప్పుడు అయింది మన రేడియో మొరిషస్ ఛానల్ మీద 7:30. అంటే మొత్తం ఈ కార్యక్రమం 20 నిమిషాల ప్రసారం పూర్తి అవుతుంది రాత్రి 10:08 గంటలకు.

Shotalara me nela yoka iravayyo tariku varaku kucheri unnam. Ide nela anukuntunnanu yoka prarambham ninchi pati varaku brahmandakarangane ee nelalu yolunna anni rojulu meeru gadupotunnaru. Ika migilinavi rojulu tappanisariga daiva anugrahalatone inka దిగ్విజయంగా ఇంకా బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.

ఈ సమయాన శ్రోతలారా ఎవరెవరు మన కార్యక్రమం వింటున్నారు అనేక అనేక ధన్యవాదాలు అనుకుంటున్నాను. కార్యక్రమం యొక్క ముట్టడి మొట్టమొదటి భాగం నుంచి ఇప్పటి వరకు మీ కాలక్షేపం కోసం, మీ ఆనందం కోసం ఎన్నుకున్న పాటలు మీరు బాగా ఆనందిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఇంకా రాబోయే పాట మీకందరి కోసం విశేషంగా అంకితం ఇస్తున్నాను.

సరే ప్రియమైన శ్రోతలారా, మన ఈనాటి స్వరాల వేదిక తెలుగు కార్యక్రమం ఇక కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. మొత్తం ఈ ప్రసారంలో మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. హరే శ్రీనివాస, జై తెలుగు తల్లి, శుభరాత్రి, నమస్కారం.